0: ఇప్పుడు వినండి కళ్యాణి రాగంలో శ్యామశాస్త్రి కీర్తన హిమాద్రి సూతే రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి హిమాద్రి సూతే ఎన్ రాగ్ కళ్యాణి సెట్ టు రూపక్ తాళం.

0: ఇప్పుడు వినండి వెంకటాచల నిలయం సింధుభైరవి రాగంలో పురందరదాసు కీర్తన ఆదితాళం.
1: Now listen to a composition of Purandara Dasu, Venkata Chalanilayam, in Rag Sindhu Bhairavi, set to Aditaal.
2: Venkata.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వాస గోపీనాథరావు గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సుధామయి సుధానిధే, అమృతవర్షిణి రాగం రూపక తాళం ముత్తయ్య భాగవతర్ కృతి.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ వాస గోపీనాథరావు. హీ ఈజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి రమణమూర్తి. శ్రీ గోపీనాథరావు కంటిన్యూస్ హిజ్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్ సుధామయీ సుధానిధే ఇన్ రాగ్ అమృత వర్షిణి సెట్ రూపక్ తాల్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి చక్కని రాజమార్గము, కర్హర ప్రియ రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీ గోపీనాథరావు కంక్లూడ్స్ హిజ్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి, చక్కని రాజమార్గము, ఎన్ రా కరహర ప్రియ, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వాసా గోపీనాథరావు గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పివి రమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ వాసా గోపీనాథరావు. హీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి రమణమూర్తి. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Sri Popuri Gaurinath, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Rudangam by Sri K. Sai Giridhar.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో పోపూరి గౌరీనాథ్ గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గాభవాని వయలిన్, శ్రీ కె సాయి గిరిధర్ మృదంగం.
1: ఫస్ట్ యూ విల్ బి లిజనింగ్ టు స్వాతి తిరునాల్ కీర్తన దేవ దేవ కలయామితే ఇన్ రాగ్ మాయామాళవ గౌళ సెట్టు రూపుక్తాళ్.
2: కార్యక్రమంలో ముందుగా దేవ దేవ కలయామితే స్వాతి తిరునాల్ కీర్తన మాయామాళవ గౌళ రాగం రూపకతాళం.

0: You have just listened to a Syama Sastri Kruti, Marivere Gati Avaramma, in Rag Ananda Bhairavi, said to Mr. Chaputal.
1: In the Varaku, Marivere Gati Avaramma, Syama Sastri Kirtana Vinaru, Ananda Bhairavi Ragam, Mr. Chaputalam.
0: Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music Program, you are listening to Vocal Recital by Sri Popuri Gaurinath.
1: Miru Vintunaru, Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కార్యక్రమంలో పోపూరి గౌరీనాథ్ గారి గానం వింటున్నారు.
0: నౌ యు విల్ బి లిజనింగ్ టు ఎ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కృతి మరివేరే దిక్కెవరయ్యా రామా ఇన్ రాగ్ షణ్ముఖ ప్రియ సెట్ టు ఆదితాళ్.
1: తర్వాత మరివేరే దిక్కెవరయ్యా రామా పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తన షణ్ముఖ ప్రియ రాగం ఆదితాళం.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీ కంచే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు, శ్రీమతి నేతి సరళ గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు.
4: Listen to a Karnataka classical vocal duet by Srimati B. Indira Kameshwar Rao and Srimati Neti Sarala. They are accompanied on violin by Shri Mavaduri Satyanarayana Sharma and on Murdangam by Shri Dhanwada Dharma Rao.
3: Karyakramamlo mundaga vinandi Sri Ragamlo Tyagaraja Swami Kriti Yuktamugadu Aditalam.
4: The duo begin their vocal recital with a composition of Saint Tyagaraja in Rag Shri, set to Adital.

0: ఇప్పుడు వినండి త్యాగరాజస్వామి కృతి కలిగియుంటే కదా కల్గును కీరవాణి రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు కలిగియుంటే కదా కల్గును, ఎ కంపోజిషన్ రాగ్ కీరవాణి సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు, శ్రీమతి నేతి సరళ గాత్రయుగళం విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ మావుడూరు సత్యనారాయణ ధర్మ, మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు.
1: You were listening to a Carnatic classical vocal duet by Shrimati B. Indira Kameshwar Rao and Shrimati Neti Sarala. They were accompanied on violin by Shri Mavaduri Satyanarayana Sharma and on Murdangam by Shri Dhanwada Dharma Rao.
0: Karnataka Sastriya Sangeeta Karyakramamlo ippudu Nilaya Vidvamsula Vadya Goshti Vintaru.
1: You will now listen to a Carnatic instrumental ensemble presented by staff artists of All India Radio.

0: తుల వాద్యగోష్ఠి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక ఇన్స్ట్రుమెంట్ ఎన్సెంబుల్ ప్రెజెంటెడ్ బై స్టాఫ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే అగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.